0: అది గెలవుతా నది జగతల పన్నెండు వాళ్ళు తురుస్తాను దేవాల
1: అను స్వత దేవాల విచార దోపడైనా
0: వట్వ ధగడ్లా చౌదా విద్యా భండార బెగల పాని ఒక ఖల్చ ఖాళీ వర్చే వర ధాల
1: అను స్వత దో దేవాల వాట దో ఝాలి ఉత్తి జయాల
0: నది జ పడల జయాల పిరుర్ మాగారి భక్తు ఇతర ఆయత జి కృ తోడ్ల సర్క హుతి విరిగా
1: మనను మాత్ర సిద్ధ భళప్పన కైకెలియా